దేవుడు ఎంతో గొప్ప తరుణాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన యొక్క మాటలను మనము తెలుసుకోవడానికి, ఆయన యొక్క మాటలను మనము వినడానికి దేవుడు ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ ద్వారా ఒక గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకి అందించి, దీని ద్వారా అనేకులు రక్షణ పొందుటకై, అనేకులు సత్యము వినుటకై ఈ యొక్క పనిముట్టు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మై డిగ్నిటీస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ దేర్ ఇన్ ద ఆన్లైన్ అండ్ రియల్లీ రియల్లీ అప్రిషియేటెడ్ అండ్ మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. సో వీ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది లార్డ్స్ డే. సో ఇట్ ఈస్ ద డే వి సెలబ్రేట్ ది రైసెన్ కింగ్. So why we need to worship on Sunday? So we have been discussing from last week, and we have covered three points. So total 5 points are there, and we have covered 3 points, and 2 more points are pending, and we gonna go through that points. Kabatti Ignite Radio Srotulara, Devuni Biddalaram, manamu gatha aadivaramuna దేవుని యొక్క వాక్యాన్ని మనము కొంత నేర్చుకున్నాము. మన యొక్క పాఠ్యాంశము ఆదివారము ఆరాధన దినము, అనగా క్రీస్తు పునరుద్ధాన దినము. మనము ఆరాధన ఆదివారమునే ఎందుకు జరిగించాలి అనే అంశంపై మనము మాట్లాడటం జరిగింది. కాబట్టి అక్కడ 5 అంశాలు, 5 విషయాలు మనము 5 విషయాలు తెలుసుకోవడం మనం జరిగింది. కానీ అందులో 3 విషయాలు మాత్రమే మనము చర్చించుకున్నాం. అలాగే 3 విషయాలు మాత్రమే మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాల నుంచి, లేఖనాల నుంచి 3 విషయాలు మాత్రమే చూడగలిగాం. కాబట్టి మిగతా 2 విషయాలు, మిగతా 2 పాయింట్స్ కూడా మనము ఈ వారంలో చూసుకొని, మనము ఆదివారం ఆరాధన ఆదివారంని ఎందుకు జరిగించాలనే విషయాన్ని కూడా మనము చూసుకుందాం. So my dear dignitas, my dear brothers and sisters, and beloved listeners of Ignite Radio, grace and peace to you in the mighty name of our Lord and Savior Jesus Christ. So as we has discussed the important and foundational question, why do Christian worship on the worship the Lord Jesus Christ on Sunday? So we discussed, is it a tradition, or is it a man-made, or is it deeply rooted in scripture? So for the Christians, for us all, Sunday is not just another day. It is the day the stone was rolled away. It is the day death has lost its power. It is the day heaven declared victory. And the resurrection changed the calendar. Sunday reveals the new creation, and the New Testament congregations gathered on Sunday. And you know, the 2 more points which are which we are going to discuss are is Jesus is our Sabbath rest. So, and the Lord's Day is a celebration of victory. So we're gonna see these 2 points today. కాబట్టి ఇగ్నైటెడ్ శ్రోతలారా, మరి ఒకసారి మీ అందరికి వందనములు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఆదివారపు ఆరాధన, మనం ఆరాధన ఆదివారమే ఎందుకు జరిగించుకోవాలి? ఇది ఏమైనా ఆచారమా, లేకపోతే ఇది మన మనుషులు ఏర్పాటు చేసినదా, లేకపోతే ఇది ఒక మనకి ఏమన్నా ఒక కట్టడిగా ఇచ్చిందా అనే విషయాన్ని మనము తెలుసుకున్నట్లయితే, అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి క్రైస్తవులమైన మనము, క్రీస్తు పిల్లలమైన మనము, ఆదివారము అనేది మరి యొక్క అంటే వేరొక వారంలో ఒకరోజు కాదు కానివ్వండి, లేకపోతే అది ఉన్న సోమవారం మంగళవారం అంటే మనకి ఏదో నార్మల్గా ఉండే రోజు కాదు కానివ్వండి, క్రైస్తవులమైన మనకి ఆదివారము అనేది క్రీస్తు ప్రభువైన యేసు క్రీస్తు వారు మృత్యువుని జయించిన దినము, ప్రభువైన యేసు క్రీస్తు వారిని తిరిగి లేచిన దినము, మరణించి తిరిగి లేచిన దినము. అలాగే ఆదివారమున పరలోకము
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విజయాన్ని గణపరిచిన దినము. కాబట్టి ఈ విషయాలు మనము చూసుకున్నట్లయితే ఐదు విషయాలు మనము చూసుకుందామని చెప్పాం కదండి. అందులో మొదటగా ఈ యొక్క పునరుద్ధాన దినము అనేది ఒక క్యాలెండర్నే మార్చేసిన దినము. అలాగే పునరుద్ధాన దినము అనేది మనకి ఈ యొక్క సృష్టిని ఏర్పరిచిన దినము. అలాగే ఆదివారము దినము అనేది ఆదిమ క్రీస్తు సంఘాలు కూడుకొని ఆరాధించిన దినము. అలాగే ఆదివారం అనేది మనకి ప్రభువైన యేసు సబ్బాతు దినము. అంటే పాతని మందంలో ఎలాగైతే సబ్బాతు దినము వాళ్ళు ఆచరించి ఉన్నారు, వాటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటిని ఆ యొక్క సబ్బాతుని నెరవేర్చి మనకి నూతనమైన ఆరాధన దినముగా మనకి ఇచ్చిన దినము. అలాగే ఆదివారము అనేది మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విజయాన్ని త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకునే దినముగా మనము చూడవచ్చు. కాబట్టి ఫస్ట్ మూడు మనము చూసుకుని ఉన్నాము. మిగతా రెండు విషయాలు కూడా మనము ఈ దిన అంశంలో మనము నేర్చుకుందాం. సో మై డిగ్నేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, so as we have discussed earlier, the resurrection changed the calendar. Under the old covenant, the Sabbath, Saturday, was signed between God and Israel. But when Jesus rose, something new began. So Christianity is not centered on Sinai. It is centered on Calvary and the empty tomb. So Sunday marks the beginning of the new covenant. కాబట్టి ప్రేమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పునరుద్ధాన దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన మూడవ దినం పునరుద్ధాన దినమున మనకి ఈ యొక్క క్యాలెండర్ అనేది మారిపోయింది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో సబ్బాతు అనేది తండ్రి అయిన దేవునికి ఇస్రాయేల్ జనాంగానికి మధ్యన జరిగిన ఒక నిబంధన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పునరుద్ధాన దినమున తిరిగి లేచి ఉన్నాడో ఒక కొత్త నిబంధన అనేది ఏర్పాటు జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం పాత నిబంధనలలాగా క్రైస్తవులమైన మనము దేవునికి మనకి సీనాయి పర్వతం మీద ఏర్పాటు చేసుకున్న నిబంధన కాదు, కానివ్వండి, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిల్వ మరణం ద్వారా మనకిని ఆయనకిని మధ్యవర్తిగా ఉండి మనలను ఆయన యొక్క కుమారతలుగా స్వీకరించారు. కాబట్టి ఈ యొక్క సండే అంటే ఆదివారము అనేది క్రొత్త నిబంధనకు ప్రారంభం. అండ్ మై డిగ్నిటీస్, అండ్ ద సెకండ్ పాయింట్ వీ డిస్కస్డ్ వాస్ సండే రివీల్స్ ద న్యూ క్రియేషన్. సో ఇన్ జెనసిస్ గాడ్ బిగాన్ క్రియేషన్ ఆన్ ద ఫస్ట్ డే. ఇన్ ద గాస్పుల్స్ గాడ్ బిగాన్ న్యూ క్రియేషన్ ఆన్ ద ఫస్ట్ డే. So Jesus is called, if we see the first epistle of the apostle to the Corinthians 15:20, the first fruits of those who have fallen asleep. So he rose as the beginning of new humanity. So Sunday represents new life, Sunday represents new covenant, Sunday represents new beginning. కాబట్టి ప్రేమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, కాబట్టి రెండు విషయంగా మనం చూసుకున్నాము. ఆదివారము అనేది నూతన సృష్టికి దారితీసింది. మనం చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు ఈ యొక్క సృష్టిని ఆరంభించిన దినము మొదటి దినము అనగా ఆదివారము. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నాలుగు సువార్తలో మనం చూసుకున్నట్లయితే దేవుడు కూడా ఈ యొక్క నూతని బంధనాన్ని నూతని నిబంధనని మనకి
మొదటి దినమున మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆ కొరింథీయులు మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:20 చూసుకున్నట్లయితే మనము ఆయన తిరిగి లేచి మనకు నూతనమైన జీవితం మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి మనకి నూతనమైన నిబంధనను మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి మనకి నూతనమైన ప్రారంభాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము వీటిని అర్థం చేసుకోవాలి. సో మై డియర్ ఇగ్నేటస్, ద థర్డ్ పాయింట్ విచ్ వి వాస్ డిస్కస్డ్ వాస్ ది ఎర్లీ క్రిస్టియన్స్. So the early Christians, they have used the church pattern. So the apostles did not randomly choose Sunday. So it was free for them, so they haven't chosen on Sunday. They followed one rhythm. They followed the resurrection rhythm. If you see Acts chapter 20 verse 7, they gathered on the first day to break the bread. So breaking bread, which is communion worship. And if you see the first Corinthians 16:2, offerings were gathered on Sunday. And this shows structured weekly worship. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారు, మనం చూసుకున్నట్లయితే ఆదిమ సంఘ క్రీస్తు సంఘాలు ఒక పద్ధతిగా ఆరాధన జరిగించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏదో ఆదివారాన్ని ఏదో వాళ్ళకి ఏదో అందరికీ ఏదో సమయం కుదిరింది కదా అని అక్కడ కూడుకొని అక్కడ వాళ్ళు ఆరాధన జరిగించడం జరగలేదు. కానివ్వండి, వాళ్ళు ఒక ప్యాటర్న్ని ఫాలో అయ్యారు, వాళ్ళు ఒక రిధమ్ని ఫాలో అయ్యారు. అదే మనగా పునరుద్ధాన దినము అనే రిధమ్ని ఫాలో అయ్యారు. అపోస్తల కార్యం 20:7 చూసుకున్నట్లయితే వాళ్ళు ఆదివారంన రొట్టె విరచడానికి కూడుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ రొట్టె విరవడం అనేది మనం చూసుకున్నట్లయితే వాళ్ళు అది ప్రేమ విందా లేకపోతే నార్మల్గా వాళ్ళు తినడానికి కూర్చున్నారా అని చూసుకున్నట్లయితే ఆదివారం అవటం వలన మనము అది దేవుని యొక్క బలారాధనగా మనము చూడవచ్చు. అలాగే మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 16:2 కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు ఆదివారం దేవునికి వాళ్ళు కానుకలు సమర్పించి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రిధం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకి ఒక ప్రక్రియ ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియ ద్వారా మనము దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. సో మై డియర్ గ్రేటెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఇట్ వాస్ వెల్ స్ట్రక్చర్డ్. సో బికాస్ యునో గాడ్ హ్యాస్ గివెన్ అస్ అన్ అనదర్ లార్డ్స్ డే ఇన్ అవర్ లైఫ్, సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ అండ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో జీసస్ ఈజ్ అవర్ సబాత్ డే. సమ్ ఆర్గ్యూ షుడెంట్ క్రిస్టియన్ కీప్ సాటర్డే? సో సమ్ విల్ సే యునో సో వీ షుడ్ యునో వర్షిప్ ఆన్ సాటర్డే. సో మై డియర్ ఇగ్నేటర్స్, వీ గోనా సీ ఫ్యూ మోర్ పాయింట్స్ ఫర్ దిస్ వీక్ అండ్ we're going to learn few more things and we try to close this session. So let's read the scripture reading of this week, Marinidas, and we're going to jump into the lesson. So let's read 1 Corinthians chapter 11 verse 23-30. For I received from the Lord, which I also delivered to you, that the Lord Jesus, on the same night in which he was betrayed, took bread. And when he had given thanks, he broke it and said, "Take, eat, this is my body, which is broken for you. Do this in remembrance of me." In the same manner, he also took the cup after supper, saying, "This cup is the new covenant in my blood. This do as often as you drink it in remembrance of me. For as often you eat this bread and drink this cup, you proclaim the Lord's death till he comes."
Therefore, whoever eats this bread or drinks this cup of the Lord in an unworthy manner will be guilty of the body and the blood of the Lord. But let a man examine himself, and so let him eat of the bread and drink of the cup. For he who eats and drinks in an unworthy manner eats and drinks judgment to himself, not discerning the Lord's day. For this reason, many are weak and sick among you, and many sleep. So here, my dear Ignatius, my dear brothers and sisters, Paul explains his understanding of communion based on knowledge he claims to have from the Lord's day, from the Lord. So many suggest Paul to mean he obtained this information through a direct revelation from Christ. Verse 23-26. So scriptures then warns the Corinthians that consequences for taking part in the Lord's Supper in an unworthy manner are incredibly high. To eat the bread that represents Christ's body and drink the cup that represents his blood without first examining oneself for sinful attitudes towards Christ and others and other people invites God's judgment. So those who approach the Lord's Supper should not treat it like a meal or like a lunch. It is time for sober reflection on Christ's sacrifice for our sin. It's also an opportunity to be unified as the body of Christ. The church, while taking in the break in the broken body of Christ, the bread together. And God's judgment for failing to do this is severe. So Paul wants here. So my dear Ignatius, my dear brothers and sisters, so that's why it says some of the Corinthians were weak and sick because of this. Others had already died. So God's judgment of Christians does not bring loss of salvation. Instead, it is the loving discipline of the Father for his children. So the better approach is to treat the Lord's Supper with patience and reflections and waiting for one another in a spirit of unity. So let's read the same in Telugu. కాబట్టి ప్రియమైన ఇగ్నైటెడ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, వాక్య పఠనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 చదువుకుందాం. ఆదివారం మనం ప్రతిరోజు ప్రతి ఆదివారం చదివే పాఠ్యాంశమే, మళ్ళీ మరి ఒకసారి చదివి వినిపించుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోను త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనేది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనలను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపొస్తలుడైన పౌలు కొరింథి సంఘానికి ఎలాగా ఆరాధించాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారికి ఈ యొక్క ప్రక్రియ డైరెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వచ్చినట్టుగా మనము చూడవచ్చు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు
అలాగే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 52 చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడుచున్న రాత్రి అక్కడ మనము ఆయన యొక్క బల్లారాధన అంటే ఎలాగూ చేయాలో చెప్పడం జరిగింది. కాబట్టి మనము దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ప్రభు యొక్క మరణాన్ని, సిలువ మరణాన్ని, పునరుద్ధానాన్ని, అలాగే సమాధిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది ఎవరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తింటారు లేకపోతే ఆయన పాత్రలోని తాగుతారు, దాని ఆయనకు శిక్షావిధికి వాళ్ళకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు అనే విషయాన్ని మనము చూడవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనము చూడవచ చూడవచ్చు. సో మాడి రిగ్నేటర్స్, మాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ హావ్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ విల్ జంప్ ఇన్ టు ద లెసన్. ఆ ఫాదర్ ఇన్ హెవెన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Through Ignite Radio, we are spreading the word of God and the true doctrine to all over the world. Father, please bless each and everyone who are there in the online. Please bless every person who is listening, whether they are at home or whether they are at office or while they are driving. Father, please bless them and guide them. Father, please give whatever the things that are necessary in their life. So Father, please bless our congregations, please bless our countries, please bless this world, and may all the people be saved and be the part of your kingdom. Father, please give us your knowledge and strength to understand your words. Father, please open up our hearts and please give us the knowledge to listen to the word of, to your words, so that we can store it in our hearts and will never forget until the rest of our life. In Jesus' mighty name we pray. Amen. So, my greatest, my brothers and sisters, so here, the Sabbath rest. So, for in the New Testament, Jesus is our Sabbath rest. So, in the Old Testament, Sabbath is on Saturday. So, some argue, as I said, shouldn't Christians keep Saturday? So let's see what the scriptures answers. Colossians chapter 2 verse 16 and 17. Colossians chapter 2 verse 16 and 17. So let no one judge you in food or in drink or regarding a festival for new moon or Sabbaths, which are shadow of the things, but substance of Christ. So here, my dear Ignatius, my dear brothers and sisters. So here, Paul refers to the Old Testament legal requirements from verse 16, calling them a shadow of the things to come. So here, Paul contrasts with the Greek word called soma, translated as body. This word can also mean reality or substance. This is the reason adherence to the law is not a requirement. The law was merely an outline. It is a shadow or a hint of things to come. So Christ is the actual substance in making the statement. Paul did not speak against the law, but rather spoke of Jesus as superior to the Mosaic law. It is difference between a book and the author of the book. So the law could not exist without the author. So that's why Jesus serves as the author of life. Acts chapter 3 verse Acts chapter 3 verse 15. It says, "And kill the prince of life, whom God raised from the dead, and which we are witness." So he fulfilled the law without contradicting it. So Jesus taught, "Do not think that I have come to abolish the law or the prophets. I have not come to abolish, but to fulfill them." To fulfill them. So Sabbaths are a shadow. Christ is the substance. So if we keep on saying that Sabbath is our day,
So we should follow the Sabbath. We should follow the Saturday. So we do have the Seventh-day churches, Seventh-day church denominations are in the world that they say that we follow the Father. But Father himself has said that he is going to send his Son for our sins. So he would fulfill the law of commandments. So do we have the authority to change the things which God has given? Do we have the authority to remove or add the things which God has written? No. And we are all accountable to the God on someday. You know, in second coming, you know, Jesus is not coming as a sheep. He's coming as a lion. And, you know, the archangel is coming and shouting and, you know, the trumpets. And we are all being taken up in the air. Are we accountable to the God? So, my dear Ignatius, my dear brothers and sisters, we need to think once. We need to think once. కాబట్టి ప్రేమైన ఇగ్నటేడియస్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది క్రైస్తవులు మనము దేవుణ్ణి మనము సబ్బాతు దినంనా మనము ఆరాధించకూడదా? కాబట్టి తండ్రైన దేవుడు స్వయాన మనకి సబ్బాతు దినాన్ని ఇచ్చి ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు ఆచరిస్తే తప్పేంటి అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ కొలసిన రాసిన పత్రిక అపొస్తలైన పౌలు కొలసిన రాసిన పత్రిక 2:16-17 మనకి స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అదేమనగా, కాబట్టి అన్నపానం విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమని ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి అవన్నీ చాలా చక్కగా ఇవన్నీ సబ్బాతు దినము, విశ్రాంతి దినము, అమావాస్యలు ఇవన్నీ ఛాయే, కానీ నిజము అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దనే ఉంది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే పౌలు గారు చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేసి ఉన్నారు. కాబట్టి మనకి రక్షణ ఎవరి ద్వారా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఉంది. కాబట్టి మనము నూతన నిబంధన చట్టం కింద ఉంటేనే మనము రక్షింపబడతాము. నూతన నిబంధన చట్టం కింద ఉంటేనే మనము దేవుల్లో పిలువబడతాము. నూతన నిబంధన చట్టం కింద ఉంటే మనము ఆయన యొక్క రాజ నివాసులుగా చేయబడతాము. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆయన అపొస్తల కార్యం 3:15 చూసుకున్నట్లయితే ఒకసారి చదువుకుందాం. అపొస్తల కార్యం 3:15 మీరు జీవాధిపతిని చంపితురు గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపును, అందుకే మేము సాక్షులము. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన ఆ మాటలకు మనము ఇక్కడ వీళ్ళందరూ సాక్షులు అని చెప్తున్నారు. దే ఆర్ ద విట్నెస్. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, కాబట్టి రుజువు ఉన్నది. అక్కడ రుజువు లేకుండా ఎక్కడేం మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు సడన్ గా వచ్చి మేము ఆ సబ్బాదినాన్ని, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తాము, నూతన బంధాన్ని ఆచరిస్తాము, అమావాస్యలను ఆచరిస్తాము, పండుగలను ఆచరిస్తాము, పెంతుకొస్తు దినాలను ఆచరిస్తాము అంటే మీరు ఒక దినాన లెక్క అప్పచెప్పవారుగా ఉన్నారు. కాబట్టి మనము ఒక దినాన అందరము లెక్క అప్పచెప్పవారంగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభువని యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రెండవ రాకడలో ఇక్కడ వధించి గొర్రె వలె రావడం లేదు, కానీ ఆయన గర్జించు సింహం వలె వస్తున్నాడు. కాబట్టి అక్కడ తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి మనము నూతన బంధన చట్టం కింద ఉంటే ఆ యొక్క నూతన బంధన చట్టము క్రింద ఉన్న మన అందరికీ కూడా తీర్పు తీర్చడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ సీ మై డియర్ ఇగ్నటస్, హెబ్రూస్ చాప్టర్ 4:9-10, దిస్ రిమైన్స్ యాస్ ద రెస్ట్ ఫర్ గాడ్స్ పీపుల్. హెబ్రూస్
Hebrews chapter 4, verse 9 and 10. There remains therefore rest for the people of God, for he who has entered his rest has himself as ceased from his works as God did from his. So here, my dear readers, my dear brothers and sisters, if we observe here, Hebrews chapter 3 explains that Israel's disobedience cost an entire generation their inheritance in Canaan. But it was only those who were disobedient who lost out on the promised land. In this chapter, the writer has been explaining that his Christian readers should not assume they have completely missed out on their rest. This is not a question of salvation, but of eternal reward. While some false teachers claim that others were too late to receive their inheritance in Christ. So this explains the rest of Israel in Canaan was not the ultimate or the permanent rest offered by Messiah. This is why writers long after Joshua, such as David, appealed to people to seek after God's rest today, as in Psalm chapter 95. So here the point is made that since God's seventh day Sabbath rest for creation, and here in Hebrews chapter verse 3 and 4 is ongoing, the rest he offers available right now to those who willing to trust and obey. So my dear readers, my dear brothers and sisters, so this Sunday is the rest and for the God's people. Our rest is not tied to a day. Our rest is found in Jesus. Here, Sunday does not abolish the Sabbath. It celebrates its fulfillment. So we need to remember. So Sunday is the Lord's Day. కాబట్టి ప్రియమైన ఇగ్నటేటర్ శ్రోతలారా, దేవుని బిడ్డ, మనం చూసుకున్నట్లయితే హెబ్రూ రాసిన పత్రిక 4:9-10 చూసుకున్నట్లయితే, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి మనము క్రైస్తవులమైన మనము ఎలా అయితే దేవుడు విశ్రమించాడు, విశ్రాంతిలో ప్రవేశించాడు, మనము కూడా క్రైస్తవులమైన మనము నూతన బంధన చట్టం కింద ఉన్న మనము ఈ యొక్క ఆదివారమున దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మనము ఆదివారం అంటే ఏదో మనకు సెలవు దినమగా కాదు, కానివ్వండి, మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తువుని జ్ఞాపకం చేసుకోవాల్సిన దినము. ఆయన యొక్క సమాధిని గెలిచిన దినము. కాబట్టి మనం అందరం కూడా ఒక పండగలాగా జరుపుకోవాలి. సో ఫైనల్లీ మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద లార్డ్స్ డే ఈస్ విక్టరీ డే. లార్డ్స్ డే ఈస్ విక్టరీ డే. సో ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 1:10, రెవల్యూషన్స్ చాప్టర్ 1:10 says, I was in the spirit on the Lord's day, and I heard behind me a loud voice of as of a trumpet. So here, my dear readers, so by the time John wrote Revelation, believers are already called Sunday the Lord's day. Why? Because the tomb was opened, because the curse was broken, and the salvation was secured. Every Sunday we proclaim, He is alive. He is alive. So, my dear readers, my dear brothers and sisters, we need to believe that Jesus is alive. So, Jesus appeared to the woman on Sunday. Jesus appeared to the disciples on the road to Emmaus on that same day. Jesus breathed the Holy Spirit on the disciples on Sunday. So, here, Sunday becomes the rhythm of resurrection encounters.
కాబట్టి ప్రియమైన ఇంటర్నెట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే చివరి విషయాన్ని చెప్పుకుని మనం ముగించుకుందాం. ప్రభువు దినమందు ఆత్మ వశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరూపము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మురణ, పెర్గము, తైతురు, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోక్యాను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. కాబట్టి ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ యొక్క యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదిమ సంఘ క్రైస్తవులు ఆల్రెడీ ప్రభువు దినమును ఆదివారం ఆచరించడం మొదలుపెట్టారు. ఎందుకు అనగా ఆ యొక్క శాపం మనకి దేవునికి మధ్య శాపం అనేది పోయింది, సమాధి తెరవబడింది, రక్షణ స్థిరపడింది. కాబట్టి ప్రతి ఆదివారం మనము ఆయన సజీవుడు, జీవం గలవాడు అని మనము ఆయన జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆదివార దినమున అక్కడ ఆయన తిరిగి లేచి మగ్ధలేని మరియకు, వేరొక మరియకు కూడా కనిపించడం జరిగింది. అదే దినమున ఆయన శిష్యులకు కూడా కనిపించడం జరిగింది. అదే దినమున మనం చూసుకున్నట్లయితే ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆదివార దినమున పరిశుద్ధాత్మ వరమును ఆయన యొక్క శిష్యుల మీదకి పంపించడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ దేవుని బిడ్డలారా, ఆదివారము అనేది వేరొక దినము కాదు, కానివ్వండి, అదొక పరిశుద్ధ దినముగా పరిగణించబడింది. సో ఫైనల్లీ మై డియర్ ఇగ్నేటస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ డస్ దిస్ మీన్ ఫర్ అస్ టుడే? సండే ఇస్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. సో వెన్ యూ కమ్ టు చర్చ్, కమ్ ఎక్స్పెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. Sunday is a day of renewal. Just as Christ rose, you can rise from discouragement, you can rise from failure, you can rise from sin, you can rise from fear when you obey His commandments. And Sunday is a witness to the world. When we gather, we declare Jesus is Lord. Sunday reminds us we serve a living Savior. Our faith is alive because He is alive. So, my dear Ignatius, my dear brothers and sisters, so prepare your heart before Sunday. Pray for your congregation. Invite someone. Come ready to worship. Make Sunday sacred again. Be joyful. కాబట్టి ప్రేమని ఎగ్నెట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఆదివారము అనేది పరిశుద్ధ దినము, ప్రభు యొక్క జననమును, మననమును, సమాధిని పునరుద్ధానం జ్ఞాపకం చేసుకునే దినము. ఆదివారం దినము అనేది ఎలాగ అయితే ప్రభువారు యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఉన్నారో, మనము కూడా తిరిగి లేవటానికి అవకాశం ఉంది. ఎక్కడి నుండి అంటే మన యొక్క బాధల్లో నుంచి, మన యొక్క అపాయాల్లో నుండి, పాపములో నుండి, భయములో నుండి, దిగుల్లో నుండి మనము తిరిగి లేవచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనం సంఘంలోకి అడుగు పెట్టామో, మనము దేవుని సన్నిధిలో ఉన్నామని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇగ్నేటస్. అండ్ ఫైనల్లీ, యూనో, వి వర్షిప్ ఆన్ సండే బికాస్ ద టాంబ్ వాస్ ఎంప్టీ. వి వర్షిప్ ఆన్ సండే బికాస్ ద సేవియర్ ఇస్ రైజన్. వి వర్షిప్ ఆన్ సండే బికాస్ ద చర్చ్ వాస్ బోర్న్. వి వర్షిప్ సండే బికాస్ ది అపోస్టల్స్ గ్యాదర్డ్. వి వర్షిప్ ఆన్ సండే బికాస్ ద లార్డ్ డిక్లేర్డ్ ఇట్ ఇస్ దిస్ డే. Sunday is resurrection ground. Let us never treat lightly what heaven celebrates loudly. So thank you, and really appreciate each and everyone for your comments and hearts, and may God bless each one of you. Thank you so much, my dear Ignatius. Until see you next Lord's Day. Happy Lord's Day once again to each and every one of you.